0: పార్టీలో పనిగా పోగొనినట్టు కాకూడదు. అర్థత ఖాతా విలాసం కొట్టిన
1: సభ్యులు
0: సంస్థ పశ్చిమ ప్రాంత సభలో జానకారీ

0: கற்பித்தார். மாய கோத்திரத்தின் அவர் சுந்தர்ல
1: ప్రస్తుతి మాయాకు టోల్ ఫ్రీ నంబర్

జీవించ భాగమే ఉందా, దీని భాగ్యం ఎవరి భాగ్యం ఉంచండి. దాదాపు రాసిన సోపడ మారిన నిత్యవస్థ వాక్యం ఇవన్నీ